ఇంకా కనురు తరువుతులు వచ్చినాయి. కాలమై తువాం భాష మాంఫై ఓయ్ అనబి అనబీ అనబీ అల్లే నారీస్ అనబీ అమ్మి అనబీ బొత్తారి ఏ ఆ అజురా బి మ్యూతియా బీ అనబీ అబి ఇనబీ ఆడియో లెవెల్ తామా ఈ మామి నొరుగా మసాలు చేతు ఫాలి లోకే లోకే లేచు అమ్మా అబి సిరా తొంతి అబి మనే ఏ లాసన్ సాతు మసిని రేగరాసనే థ్యాంక్ యూ మ్యూతి పరా తమ్మాయి కరెక్ట్ ఆడియో లెవెల్ సాయి సలాన్ అబి మాసిన ఆడియో సాయి నే తాకు మా కొలి సెక్రెట్ రూమా సాయి ఆమె రోనవుతాం సాతి అబ్బా Lifali tamo si Paul Reis bonaiti bonaiti mos. Ane mama agora lien amenta atraya gaza sira magne usi Carlos Shoy. I ana maun Carlos ne. Ana maun Carlos dia kalai ana maun bonito Korea serne ana maun serne. Bonito serne halo zaitu fali. Oke ya tundun abimbe abim noronya ita tungan abim tambah abimbe preocupado itu ane abim. Hore abimbe bikan kanir tarutulos. Maun karo sal zaitu fali batia korea ne ba bonito pa parmati re. Nebe hawati te namane ye ye ye be. Ye korea ne ba ne kita nakar mane. Mana be kau kesar ba mana mane. Nebe favori da basir bisu karik fila basir bisu karik. Isin kolen karik. Tengki deskasa parak eh. Lebih lama ini makpa umabot. Kuidadu. Kudaru rinsira lai salah utama kudaru ema ini ir malai be ema koreser ni mesak lagi dia mana kare mala mamar mana mamaris mesak kau kos mak dia iya mesak kau kos ni kontau dolar agora ane bin sini mesak isin biasa elfan tu today tang au macio na au dolar agora au tang helasa. Oke, fue el elefante para la mamá un helio. Lai tamba agora no embara klos. Ture la musica mai ami familia matur hamo tu ke mu hela kafe i e bike ke. Wow, kalan dia ba familia siroto ordan i e bike ke ba. Kompanya la ne bike ke ba siroto warik warik sira. Dia kala. Ana mam Carlos mai de repente is la ya fali al zeitu fali. Mai ba para un nene. No li fali ta. Ana mau amaru kade es. Oke, okay, bonati mam, bonati mas.